శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈ ఆదివారపు రోజున స్వాగతం, సుస్వాగతం. అందరికీ శుభకరమైన ఆదివారం, శుభోదయం. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీరు వింటున్నది మీకు ఎంతో ఇష్టకరమైన తెలుగు రేడియో ప్రసారం. ఈరోజు మళ్ళీ మనం మీ ఉదయపు వేళ కలుసుకుంటున్నాం. మీరు ఈ ఆదివారపు ఉదయాన్ని ఆనందంగా, ఆహ్లాదకరంగా, సంతోషంగానే మార్చడానికి ఒక శుభ ఉద్దేశంతోనే నేను మీతో ఉంటాను 9 వరకు. శ్రోతలారా, ఈ ఆదివారపు రోజున వారం మొత్తం పనులు, బాధ్యతలు, పరుగులు అండ్ ఒత్తిడి ఇవన్నీ కొద్దిసేపు పక్కన పెట్టండి. మనస్సుకు కొంచెం విశ్రాంతి ఇచ్చే రోజు ఈ ఆదివారపు రోజున. దట్ విల్ బి లవ్లీస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్, వానవ పాటల ప్రయాణం, తొలి రాగాలు.

శ్రోతలారా, ఈరోజు ఎలా ఉంటుందో మన చేతుల్లో పూర్తిగా లేకపోవచ్చు, కానీ ఈ రోజును మనం ఎలా స్వీకరిస్తామో మాత్రం మన చేతుల్లోనే ఉంది కదా. కాబట్టి చిరునవ్వుతోనే రోజు మొదలు పెడదామా? మనసుల్లో మంచి మాటలు మంచి ఆలోచనలతోనే మొదలు పెడదామా? ఒక వాగ్దానంగా ఈరోజు మనం చుట్టూ ఉన్న వారికి ఒక మంచి మాట చెప్పుకుందామా?

అవునండి ప్రియమైన శ్రోతలారా, డియరెస్ లేడీస్ అండ్ జెంటల్మెన్, మీరు ఎక్కడ ఉన్నా, ఇంట్లోనా, కారులోనా, ఈరోజు మినీ మీరు పనిలోకి బయలుదేరుతారా లేదా హాయిగానే ప్రశాంతంగానే ఇంట్లోనే ఉంటారు? నెవమైండ్, లేదా మీరు ఒక కప్పు వేడి టీ సమయం లేదా కాఫీతో ఈ ఉదయాన్ని ఆస్వాదిస్తున్నారు. So no worries, stay tuned on 94.95.6 and 98.2 megahertz. ee udayam 9 varaku meeto nenu untanu. So meeru kuda mana inati prasaramlo palgonalante, just to remind you, all your messages, all your dedications on 5789 3663.

That's about the sweetest Sunday. Ladies and gentlemen, మామూలుగా ఆదివారం వస్తే మీకు ఏమి గుర్తుస్తుంది? కొంతమందికి ఆలస్యంగా అంటే లేవడం, మరికొందరికి కుటుంబంతో క్వాలిటీ టైం గడపడం, ఇంకా కొందరికి బయటకు వెళ్ళడం, మరికొందరికి ఇంట్లోనే ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడం. What's your choice? కానీ నా దృష్టిలో ఆదివారం అంటే మనల్ని మనం మళ్ళీ ఒక రీఛార్జ్ చేసుకునే రోజు. మీరు నమ్ముతారు కదూ, వారం మొత్తం మనం ఇతరుల కోసం పరుగెద్దాం. ఈరోజు మొత్తం మాత్రం కొంచెం మన కోసమే కూడా సమయం కేటాయించడం చాలా ముఖ్యం. ఒక మంచి పాట వినండి, కుటుంబంతో క్వాలిటీ టైం గడపండి. ఎందుకంటే జీవితం అంటే కేవలం పని కాదు, జీవితం అంటే అనుభవించడం, ప్రేమించడం, నవ్వడం. అలానే గడిపిన కాలాన్ని లేదా గుర్తింపబోయే క్షణాలు మనం సృష్టించడం.

సో లేడీస్ అండ్ జెంటల్మెన్ ఇంకా రెండు మూడు నిమిషాలు దట్ విల్ బి ఉదయం 8:30 థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ అండ్ డెడికేషన్ గోస్ అవుట్ టు సిస్టర్ నితీషా బావగారు ఆతీష్ వాళ్ళు తమ ఆరో పెళ్లి వార్షికోత్సవం ఎంతో బ్రహ్మాండంగానే జరుపుకుంటున్నారు And wishes coming from Ragini, Nana Ram, and also wedding anniversary Walu Kuda Iddaru Jarupukontunnaru. Best wishes coming from Dinasha, from Adi, Walu Canada Lontaru, and whole Timadu family of Vail. And thank you so much for this sweet message.

That is the mood of the day, ladies and gentlemen. Kalam vatavaram mela gaina. We have to continue the trip. బయట ఆకాశం ఎలా ఉందో సూర్యుడు చిరునవ్వుతోనే పలకరిస్తున్నాడు కదా. దట్ కుడ్ బి మబ్బులు కూడా కమ్ముకుంటున్నాయి ఈరోజు. చల్లగాలి వీస్తున్నది లేదా వర్షం కోసం ఆకాశం సిద్ధం అవుతున్నది. ఏం పర్వాలేదు, వాతావరణం ఎలా ఉన్నా మన ఈ సండే యొక్క మూడ్ మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. So that's all about Iruzu Prakruti Nature. Manakosam Mukanda Minas Sangita ni Penti Okarupumlo Wachindi. Mela Mela Yi Santosham Vela Kokate. Santoshangane Undandi. Enjoy the day. Thank you for joining us. Ikara Mana RM3 Radio Channel Mida Tuli Ragalu.

సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీరు నమ్ముతారు కదూ, కొన్ని పాటలు కేవలం పాటలు కావు, అవి మన జీవితంలోని కొన్ని అందమైన జ్ఞాపకాలు.

And it was rightly said, ladies and gentlemen, ee rojulo paatulu asalu chaala andangane vastunnayi, kotta sangeetam, kotta sounds, kotta technology, anniyu adbhutame. కానీ పాత పాటల్లో మాత్రం ఒక ప్రత్యేకమైన మాధుర్యం ఉంటుంది. అప్పట్లో పాటలు వింటే పదాలు మనస్సులోకి వచ్చేవి, సంగీతం మనస్సులో తాకేది, గాయని గాయకుల యొక్క స్వరం మనతో మాట్లాడున్నట్టుగా అడి అనిపిస్తుంది.

So here we go on 94, 95.6 and 98.2 MHz with Rajendra Udayapu Tolli Ragalu Prasaram from 8 to 9. ఎగ్జాక్ట్లీ అయింది 8:43 నిమిషాలు. ఎవరెవరు ఇంతవరకు జాయిన్ చేయలేదు ఇంకా త్వరగా రండి. ఇట్స్ హ్యాపెనింగ్ నౌ, ఇట్స్ హ్యాపెనింగ్ లైవ్.

ప్రేమంటే కలిసి నడిచే అడుగులు మాత్రమే కాదు, దూరంగా ఉన్న మనస్సుకు దగ్గర అనిపించే ఒక అందమైన అనుభూతి. ప్రేమంటే ప్రతిరోజు మాట్లాడుకోవడం కాదు, మాటలు లేనప్పుడు క్షణాల్లో కూడా నేను ఉన్నాను అని చెప్పే నిశ్శబ్దం. ప్రేమంటే వారి నవ్వులో మన ఆనందాన్ని వెతకడం, వాడి కన్నీటిలో మన బాధను చూడడం, వారు సంతోషములో ఉంటే